ఎనక నసర బానియో దుఃఖం తుజి పాపని నకు మార సమూర కామన అశీ ధటకుని ఇష్ట మాజిత్ లాగల తులా గులాబ చపులా ధాస లాగల అసా ఫిర ఫిరుని అసా ఫిర ఫిరుని అంతుల బగున్ మాజా జీవ లాగ లాజుర్ని అంతుల బగున్ మాజా జీవ

ఉత్సవే జినపతే పూజాద్భుతం తద్భవైః సంగీతస్తుతి మంగళై ప్రసరతాం.